శివరుద్రం పశుపతి మీశానాం కలయే కాశీపురి నాథం జయ శంభో జయ శంభో శివ గౌరీ శంకర జయ శంభో జయ శంభో జయ శంభో శివ గౌరీ శంకర జయ శంభో జయ శంభో జయ శంభో శివ గౌరీ శంకర జయ శంభో జయ శంభో శివ గౌరీ శంకర జయ శంభో జయ శంభో శివ గౌరీ